పదని చని తన తజం తప జోడ తజం జం పదని పద పజం తజం పవ తనకు జం జం పమపదీం తగిట నిదమ జం తరిత సానిద కుకుం తగిట గరిణి తజం పదని తజం తరిగమ తగిట జం గరిణి తతరి తజం రిగమ ప పద తజం తణం సగరి నిరిత తన తాప జణు తరిగమ పదని సరిగది నీద తదిగిణ సరిగమ పదని సరిగ నీద తదిగిణ సరిగ